ఘనమేభ్యోనమానభాదిలోకేభ్యోదయేభ్యోనమానభాద్యాల్లకేభ్యోనమానభిభ్యో

ఏ ప్రజాంపజరక్షరేణ ప్రజాయ్యేక్షాయి ప్రజాంశాంతోమిషంగిణేదాంతస్ భూజాంశక్షిషోరుద్రావిషక్షిరే హేరాగుంగమత్రయోజనే సంతామి సన్మతే సమాపజయ సమయ ప్రజల్లాయ్యేదీరే సామన్ సంపాతో పరిశమిషభక్

హరిత్యాయ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ హరిత్యాయ చ నమో నమః హరిత్యాయ హరి